ముగ్ధు గువార మనముకు జనము గువాయ విఖ్యా మాయా జిన జగత్ పులాయ సాచ్చా నామనా పాయ మనముకు సంతాన